0: గారే గారే
1: గారే బడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టా
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఏ ఇన్నాయా ఏదో
2: ఏ ఏ కచతురనార